ధర్మావే సగలే చెల్లాలి. నరకములకు పిలుపుతారు. హాటంకేకు కేసే కవే తీసే పలాయి నికటనావే. కో నానక్ తాకి నిరవస్ హోయే తబ కో సుఖ నాహి కోయే. తబలా గరం జోన్ మే ఫిర్తా తబలా మేచల్ నాహి చీత. తబలా కరాతా గరే సజాయే. గురుప్రసాద నానక్ కో శుటే. తృప్న ఆవే మాయా పాచే పావే. నే తృప్తావే ఖప్ ఖప్ భరే. सुपन नोट मिलते सब काजे. बड़पागी से प्राप्त होए. सदा सदा नानक हर जाप. इसके हाथ का विचार आपे आप रब सोए. सबते दू सब के संग आपे एक आपे अनेक. नानक सदे रिया समाए. आपे रचिया सबके साथ सब कुछ उसका कर